విషాపతి పాదం పాతు దినమణి పాతు మిత్రోహిలంబపు ఆదిత్య కవచం పుణ్యం అభేద్య పక్ష సన్నిభం సర్వరోగ భయాదిభ్యో

సమచ్యుతి బుధ జ్ఞానమయో సర్వాన్ కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాలకదా పాణి వరదాంకితమస్తకః.